గాయకిని యేసుదాస్, గాన రచన భరణిగా విశ్వకుమార్, సంగీతం ఆర్కే శేఖర్, చిత్రం చూడటానికి రమ్మ.